ఆలవచ తిన వస్తువు పయ్యో సాత సంతోఖ విచారు అమృత నామ ఠాకుర కా పయో జిస్కా సబ సదారు జేకో ఖావే జేకో పుంచా తిస్కా హే ఉదారు ఏ వస్త జీ నహ జాయి నేత నేత్ర గురుధారు తమ సంసార